త్రయోదశ కాంత కాల్పాయ బ్రహ్మ బబుతరా కాల్పాయ సబ్జు అవతరా కాల్పాయ కర్ భిషణ ప్రకాశ సకల కాల కాకియా తమాశ